సర్వ ప్రపంచ నిర్మాత్రి సమానాధిక వర్జిత సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేశ్వర

0: ప్రేంకార హిమవద్గంగ, ప్రేంకార నవకౌస్తుభ, ప్రేంకార మంత్ర సర్వస్వ, ప్రేంకార పరసౌఖ్యద.
1: அருள்மணி மாலையில் அடுத்ததாக இசையவிருப்பது ஸ்ரீ மூகாம்பிகா ஸ்தோத்திரம். சூளமங்கலம் சகோதரிகளின் குரலில்